ఎవరన్నీ ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీ హున్నే ఏ రసూలాయి ఎవరెంగ గాతుగావా తౌరాతాయి ఇంజీలుగా రసూలాగ సిఫఫుల్త లీవగిం వాతి ఎవరెన్ దెకే రసూలాయ్ ఎకలేగిఫాన్ ఎవరెన్న హ్యో కంతకం అమరు కురవ్వతే అది నుబా కంతం ఎవరెన్న నహీ కురవ్వతే అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతే అది నుబావగిం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతే అది ఎవరెంగ మచ్చం హురి బురతకాయ్ ఎవరెంగా ఎళిఫావా కస్తుల్త నెత్ కురవ్వా లుయ్ కురవ్వతే ఫహే ఎకలేగి ఫానం ఈమాంవే ఎకలేగి ఫాన వాగ్విర్వే నస్రు వెరువే ఎకలేగి ఫానా ఎకుగా బావాలివి నూర తబావీ మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకీ హమ ఎవరెన్నే.

అది కండుగా సేరీగా రషామిద్ ఖలీగ్ ఫాన్ ఎవరిన్నా స్వాల్ ప్రవ్వాషి ఎయి హొణిహిరామిద్ ఎవరింగ్ అదావాత్తిరి వముంది అహింది ఎవరింగె మస్త ఎవరింగె హొణిహిరు ద్వహం ఫాళువే ఫెనిగింగ్ ఎవరిన్నా హమెంగ్ అన్నహింది అది ఎవరింగ్ హొణిహిరు నుకురా ద్వహం ఇమస్తంగ్ ఎవరిన్నా హమయన్నాది ఇఫదెన్ తిమన్ రస్కలాంగె ఎవరింగ్ ఇమ్తిహాన్ కురవ్వమి ఎయి ఎవరిం ఫాసిఖ్ ఉలును కమట్టకే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాత్ వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అళుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గుతుగా లీవిగిన్ దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లీవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లియవిగిన్ దానితి హమ హెమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్మ ఫౌగా ఏనా నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమ వానమ ఏనా హదస్వరినువె నువత మీహక వాహక దిక్కుముగ సోబం ఏనగి వికురు మెదు కండాలేఫా నువాక మవ్వానమ వికురు కురుమతి ఏనా ఇంహా హిందకు మలాయికి బేకలు ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్ మగ్ఫిర్లహ్ అల్లాహుమ్ మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగి ఉమ్మీదుగా అడుగుమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగావ్యస్ అది నమాదుగి ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లీబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాది ఉమష అది మూమిన్ అళాయ రహమెల్లవు మంగది అల్లాహు హతతుగా కురే ముందా దుఆయకము గైఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

ఎవరెన్ని ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీ హున్నె ఏ రసూలాయి ఎవరెంగ గాతుగావా తౌరాతాయ్ ఇంజీలుగా రసూలాగ సిఫఫుల్త లీవగిం వాతి ఎవరెన్ దెకే రసూలాయ్ ఎకలేగఫాన్ ఎవరెన్న హ్యో కంతకం అమరు కురవ్వతే అది నుబా కంతం ఎవరెన్న నహీ కురవ్వతే అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతే అది నుబావెగం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతే అది ఎవరెంగ మచ్చం హురి బురతకాయ్ ఎవరెంగా ఎళిఫావా కస్తుల్త నెత్ కురవ్వ లుయి కురవ్వతే ఫహె ఎకలేగ ఫానం ఈమాం వె ఎకలేగ ఫాన వాగ్విర్వె నస్రు వెరువె ఎకలేగ ఫాన ఎకుగా బావాలె వె నూర తబావీ మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకి హమ ఎవరెన్నే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాజ్కి ఖాస్ గతిగా అడుగుమెన్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదాకురా అడుకుంతవు తెరేన్ ఇస్లామీ వరుగద షియారే ఖాసకు ఫరు నమాదుగె జమాతకి ఎయి వరం మతివరి షియారే ఎహంకము అల్లాహ్ సుబ్హానహు వ తాలాగె మి దీనుగా షరూకు రవ్వాఫ్వని ఖాసకు ఫిరిహిం బేఫున్న మిస్కితుగె జమాతుగా ఫరు నమాదు అదాకుర్మ ఎ నమాద గోవాలివే తనుగా ఎ నమాదుగె జమాతుగా ఎ నమాదు కుర్మ ఎహమగన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఫారు ఇర్షాద్ దివ్వాఫవని నమాదు జమాతుగె మాయక్కమ సవాబుగె మతివరికముగె వాహకె ఎగుతుం హదీస్ కురవ్వాఫవ బై బస్ఫుతో గావని జమాతుగా కురవే నమాదకి ఎయి ఎకని హురి కురా నమాదవ్వురె ఫన్సవీస్ గుణ ఇతురు వెగెంవా నమాదె గొతుగా హమ ఎహెమ్మె ఎహెం బై రివాయతోగా ఆదే ఇమామాయకుగా కురా నమాదకి ఎయి ఏనా వకిం హురె కురా నమాదవ్వురె హతావిస్ గుణ ఇతురు వెగెంవా అడుకమె గొతుగా ఎహెనమస్ మీ అడుకముగె హుకుమెన్ను మీ అడుకముగె మాయకమ మతివరికముగె వాహక నమాదుగె జమాత గోవాలెవే అడు నువత బంగీ గడు ఇవే మీహా ఏ నమాదుగె జమాతం అవశ్య గన్నంచే అది హాస్ గొతెగ్గా ఫిరిహిం బేఫుం కముగా వానమ షరుయి ఉదురకా నుల నమాదుగె జమాయ్ దూకొల్లా ఫోరుం హుద్దవెగెన్ నువే షరుయి ఉదురె గొతుగా భయాం వెగెం వని హదాన్ నెతుమా అది హమ ఎహెమ్మే బలిమడు కమెగ్గె సోబుం ఏనయ నాదెవుం ఫద కమె దిమావుం నువత బిరువరి కమెన్ ఆము వెఫావు మిఫద సౌబెన్ నువాకమవ్వానమ బాలిగు వెఫావా ఫిరిహెం బేఫుణం మిస్కితుగా నమాద గోవాలివే తనుగా ఏ నమాదు అదాకురుమకి వరం ముహిము కమె ఏగె తెరేగా గిన ఎలుమెరింగ అరిహుగా నమాదు జమాతుగా అదాకురుం అడుగొన్మెంగె మచ్చ వాజిబెగెం వా ఎరుగ అడుగొన్మెన్న కుమ్మె నమాదకుం లిబిగెంద దరుమ ఫన్సవీహుం హతావీహుం ఇతురు వెగెందాక మట్టక ఏగి ఇతురు ఇస్లామీ మీ వరుగద షియారు ఖాయిం కురవే మిస్కిత్తోగా అడుగొన్మెం షామిలువెగెం వుమట్టక అది మిస్కితెగ్గా కురా నమాదకి ఎయి ఇతురు ఎహెన్ అడుకంతకె వెసేగె తెరేగా హిమెనిగెందా కమిక్కముగా గిన ఫహర వెఫావే వాఖరు దావానా అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.

0: బాలుబల బేణు మహితరిక ఫోరు కొద్దెము మిదని దొంత కంబుడు నువ్వే ఫాతుకు ఎక్కడి నువ్వు కొక్కు ఎక్కడి డాక్టర్ దక్కం వేస్త దివాణిత ఏం వి మేకం వే సార్ మేము వార ఫర్వాతరి కమాయకి ఎబ కూర
1: కీరిత ఖురానుగె అన్నిసా సూరతుగె ఫన్సాస్ అవ్వణ ఆయతుగ అల్లాహు తఆలా వహీ కురవ్వా ఫావే إن الله يأمركم أن تؤدوا الأمانات إلى أهلها معني هم كشورون أمانات إيج أهل ورين أدا كرما الله تعالى تيبا ميهن أمر كرب
2: قدين هفير حتر قد تريس منتو مي دينو كادو

0: మీ దీనుగాడు.
1: మామా హాలు కీన.
2: అల్హమ్దులిల్లాహ్, దరిఫుల మెంగ హాలు కీనత్త.
1: అహరమ్ మిస్ రంగాల

అది త్యబామీహున్న రొహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్దీ ఎంబురిదే.

0: మబ్ఊసూన్. అది ఎవరెం బునాకముగా వియే తిమమ్మెం మరువే వెచాయి కషితక వెజ్జహిందు అలుం దిరుమక ఫొణువ్వానే బయకు కముగా హమ కషవరుం తిమమ్మెం వే హెయ్యే. అవ ఆబాఊనల్ అవ్వలూన్. అది తిమమ్మెంగే ఇస్వెదియ కాబ ఫైం వెయ్యే. قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ لَمَجْمُوعُونَ إِلَى مِيقَاتِ يَوْمٍ مَعْلُومٍ.
1: كَلَيْغِ فَانُ وِدَالُ وَاشَ هَمَا كَشَوَرُمْ إِسْوَدِيَ مِيهُنَّائِ فَهُمْ أَنَّانَ مِيهُنِّي إِنْغِيْغِمْوَا دُوَهِگِّ كَنْدَالُ وَافَاوَا وَغُتَكَ ఎక్కురవ్వానే బయకు కం కషవరే.
0: సుమ్మ ఇన్నకుం అయ్యుహద్దాల్లూనల్ ముకద్దిబూన్ లఆకిలూన మిన్ షజరిం మిన్ జక్కూమ్.
1: ఏ మగుఫ్రిదిగెంవా, అది దొగుకురా మీహున్నే దెంహమ కషవరుం త్యబా మీహుం జక్కూము గహుం కానే కంకషవరే.
0: ఫమాలిఊన మిన్హల్ బుతూన్.
1: ఫహే ఎయిన్ బండుత ఫురాలానే మే.
0: ఫషారిబూన అలైహి మినల్ హమీమ్.
1: ఫహే ఏగె మచ్చ కెకి కెకి హున్న హూణు ఫెంగ్ బోనే మే.
0: فشاربون شرب الهيم.
1: فه فمبوا جنفاوا جملتا فمبو فدان.
0: هذا نزلهم يوم الدين.
1: قيام الدوهم اورنج مهمان داري اكي مي.
0: نحن خلقناكم فلولا تصدقون.
1: తియబా మీహుం హెద్దవి తిమన్ రస్కలాంగే. ఫహే తియబా మీహుం తెదునుకురణి కీ వెహయ్యే.
0: అఫరఅయ్తుమ్ మా తుమ్నూన్.
1: తియబా మీహుం బేరుకురా మన్యా మెదు తియబా మీహుం ఫహే విస్నా బెలి ముహయ్యే.
0: أأنتم تخلقونه أم نحن الخالقون.
1: إتكتي هدني تيبا ميهن هي نواتا هدوا فراتكي تمن رسكلانج هي.
0: نحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين.